ప్యాక్ చేసి నోళ్ళు డబ్బు దాచుకుంటారు. కాంత విచ్చమెయ్యమంటే మూతి ముడుచుకుంటారు. ఆ దాచుకున్నది దోచుకుంటే తప్పర పోతారు, చిత్తర పోతారు. నాను కూడా రజ్జాతానే.